0: నమో మన మాన్య నమో రోగ రోగి నమస్త నిషనాన్నే
1: నమో మంత్ర మంత్రంగ నమో జంతర జంతరంగ నమో ఇష్టే నమో తంత్ర తంత్ర సదా
0: సత్య నంసరం పరణాశిను పేరుపే సమస్త నివాసి
1: సదా సిద్ధా బుద్ధా ప్రేత కర్త అదో ఉర్ధర్ గంగ గంగ ఓగ హర్త
0: పరం పరం పరమేశ్వరం పురుష పాలన సదా సర్వదా సదాతా